ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధాతు ధా